భంగం చేసి అమ్ముతున్నా. కాస్ కాస్ కబురు ప్రోగ్రాం జీ ఆక్రమణ శరీరమైంది. ఏదో ప్రోగ్రాం జీ విచూడ తమ ఆకాశవాణి జీ సింధీ సర్వీస్ ఉదిరా మీ రచోత భగత్ కరామ్ సాహబ్ కే బదూ.

కవిత్రమైనట్లు కృపాగజోకులు యా కృపాగజో భూతో असांखे ॾेजो असांजो जी आपो आहे। मां बि हुनखे जवाबु ॾिनो।